భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం వారాణసీ పురపతిం